ఏదో ఊడిపోయి ఉంది. రాజధాని తక్కువ కాదు, ఊడిపోయి ఉడికి ఆటాన్ని మేరం పీసమ్మా అద్భుతం మాసేసారు. అది ఉంది సార్ కాదు తక్కువ కొయి రాత్ పయా ఉంది రాత్ నేను ఆగ్యా కాను తక్కువ దేఖ్యా రాయ జీ నానకి ఆ నానకి బీ కాదు మాత్రీ పేలే దేవే పిచ్చే మేరా సాగు నాన్నే సాగా నానకి ఆయీ తా మేరా దాతా నీ ఆ రత్ దే కౌన్ ఆయ బేబీ నానకీ నే తక్కియా మేరే వీరే దా సచ్చా అజ రాయ పదా బడా సత్కార కీతా రాయ నే ప్యార దిత్తా నానకీ కోయి మేరే తన్గురు నానక దీ సోచ బేబీ నే కియా రాయ జీ అది ఆయ నీ మేరే వీర జీ నానకీ నీ రాత నూ భీకా కర్దియా కర్దియా హుణ తా అక్ఖాం దా పాణీ వీ సుకదా జాందా పతా నీ పగా వాళ్ళ దిన కట్టే బేబే నీ కియా మేను తా రాతి సపనే కియా కి బేబే తు చల్ మరోండి పే అసే భీ ఆ రే పర్ అజే నహీ ఆయే పర్ ఆయ నీ కియా నానకీ మే పాపీ భీ పుకార దీ తు అర్దాస్ కర్తే నాల్ తా ప్రామిస్ కర్తే కహతాన్ ఏ కల్ ఫిర్ అర్దాస్ కీ పతా తేరే సదకే సానూ భీ దక్షిణా దా జరూరత్ హై సత్ వచ్చే బేబే కహ రాయ ఆకే కీ తకియా మామూ దే మిల్ పయీ దీ

గగ గోగనుకున్నరావో సాస్ సాస్ జపనీస్ తాంబె సాసాదేసా బిల్మనా కరియో మీత నెం

0: పోల్చుకుని మాకు ఫతే బ్రాయి భగవాన్ ప్రభు వాయు జీతా ఖాలసా వాయు జీ ఫతే.
1: You are listening to SeekNet Radio, broadcasting live through Bonnie Kirtan's 24 hours a day.